0: కిరీక్షణ తమదే బాహుగ మాత శరీత టెంపల్ నో నియర్ బలై అఫేట గోవట సౌడి బాకుండా సినిమా పూజ బక్కింగ్ నిపిసింది.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.